సిరిపరాలి కవిత పొరిన పోని కట్లు ఒక దుబన్ గారు ముగావు దూరంగా దూ మజింగా నా మజింగా తెలు సింగా ఇంగారు మై పాలంగా ఇంగారు కన్ అవి పెద్దగా మంగనర్వి